ప్రచూడన దాయే రేతుపలి భగవంత నానక జరా మరణ పా నరకని వారే పునీత కరాత సుజంత సుణ సఖియే ఏ పలి వినంతి ఏహో మతాంత పకాయే సహజ స్వభావ ఉపాద రహత హోయ గీత గోవింద గాయే కల కలేసు మిట ప్రమనాస మన చిందయా ఫల పాయే పార బ్రహ్మ పూర్ణ పరమేశ్వర నానక నామ త్యాయ సఖి